సారీని ఉల్లేఖపడి కానీ భోజనం సంబంధించిన జిమ్మెదారి పిత తూకీ సమస్య సొంత